0: எதிர் நீச்சல் திரைப்படத்திலிருந்து பாடல் கேட்டு முடிச்சு இந்த நேரம் 10:09 ரெயின்போ ரிவைன் கேட்டுட்ருக்கீங்க. உங்கள் ரெயின்போ எஃப்எம் 91.4 நிகழ்ச்சியில் அடுத்த பாடல் உங்களுக்காக தில்லானா மோகனாம்பாள் திரைப்படத்திலிருந்து பி சுசிலாவோட குரல்ல கண்ணதாசனுடைய வரிகளை கேவி மகாதேவனுடைய இசையில பாடல் வந்துட்டே கேட்டு இணைந்திருங்கள்.
1: తాత తాటి తజ్జొల్లు తాత జొల్లు తజ్జిమి తాత జిమి తగ్గట తరగడ తరగడదాం తాత తాటి తాత జొల్లు తరగడ తరగడదాం తరగడ తరగడదాం తరగడదాం తరగడదాం దాం దిన్ తాటి తాత జొల్లు దాం తాటి తాత జొల్లు దాం తాటి తాత జొల్లు తాటి తగ్గట తాటి తాన జొల్లు దిమి తాన తాన జొల్లు దిమి తరగడ తరగడ దిన్ దిన్ ding ding na tum pa dikhta tum pa mare